0: ఫహె కాఫిర్వి మీహున్న ఎవరెన్న వాదు కురవ్వా ద్వహం గెల్లుమాయ్ హలాకుంటే.
1: బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్.
2: రహమాన్ వంత రహీమ్ వంత అల్లాహుగే ఇస్ముఫుడుం ఫషాగన్నమే.

0: ఫహె కాఫిర్ మీహున్న ఎవరెన్న వాదు కురవ్వాద్వహం గెల్లుమాయ్ హలాకుంటే.
1: بسم الله الرحمن الرحيم
2: رحمان وانت رحيم وانت الله جئ اسم فلوم فشاگنمي

0: ఎన్నరక వన్నాష్ అది ఏ ఆజాబ కెక్కురాష్ నువత కెన్నుకురాష్ కెక్కురుమాయ్ నుకురుం తియబా మీహుంగె మచ్చ హమ హమ విగింవి తియబా మీహున్న జజాలి బేకం కషవరి తియబా మీహుం కొంగులును కంత కషే
1: ఇన్నల్ ముత్తఖీన ఫీ జన్నాతి వనఈం
0: హమ కషవరుం తక్వా వెరిం వాహుషి స్వర్గ తకిగ్గై అది బొడు వెగింవా నియమతుగై.

مسكوك حياتهم تريس نواهر فايت بغنديرو دبيت عليما بسمي مني ورب بود بدلتك اسفا మిగతం స్కూల్గా లండదండిత హాసు కురుమట్టక కేవేదము దని గౌమి ముగరర ఎగ్గువ్వాగుతుగా మతిన్ దేహా సబ్బీస్ వణాహరు కురా స్కూల్గా కేవేదేఫావణి గౌమి ముగరర ఎగ్గువ్వాగుతుగా మతిన్ ఫౌండేషన్ స్టేజం ఫిషిగెన్ కీ స్టేజ్ హతరకా హమయ దేహా సబ్బీస్ వణాహరు స్కూల్గా దుస్త అడ్డి హెద్దరివరు తవలిం హాసు కురుముందే ఐ సతేక సాళిస్ నువ ఫిరిహందరివరున్న సతేక తీరీస్ అందరివరు దేహా సబ్బీ స్వర్ణాహరు హురా స్కూల్గా కేవే దినం కురియగ్గందని ఎద్దం ఫళియక ఎయి హెందును హగడు బ్యాంగ్ బార్గడు బ్యాంగ్ అది సాణవి క్లాస్ తోగ ఇతురు గడితక ఎహనిహెన్ క్లాస్ తోగ ఇతురు హరకెత్త మెందురు ఫహు ఎగ్గడి బ్యాంగ్ ఫెషిగం కురియగ్గందే ఫావే ఎహెన్ అహర్కకే ఎగ్గొత మియాహర్ వెస్ యూనిఫామ్ హరకాత్ ఎగ్గొత్తుగా కురియగ్గందని స్కౌట్ అది కప్ స్కౌట్ గా హరకాయ్ మీగే తురు హురా స్కూల్గా హతరు హౌస్ అది హతరు క్లబ్ హింగ ముందే ఉఫావిర్ అమాం వెట్టగ్గా దరివరున్న ఉంగణమగి మగు ఫాహి కొద్దిను మట్టక తఫాతు ఎకి వసీలెత్త స్కూల్ గావణి గాన్ కురేఫ మిగతున్ స్కూల్ గే హరి దువహ గుళువాగిన్ హజాన్ అవిషి గణముగా రీడింగ్ ఏరియా గాయం కురవును మీగే తురుం క్లాస్ రూమ్ బేరుగా దరివరున్న ఫసేహ కమాయకు ఉంగణమగ కంకం కురవేణే గొత బెంచ్ తప్ బెట్టి క్లాస్ తప్ నగముందే మీగే తురుం జమాణి వసీలెత్త కాయకు ఉంగన్న దినుమగ మగు ఫహి కొద్దినుమ కొమ్మ క్లాస్ రూమ్ గావెస్

0: ఇది తరియే
1: ఏతిదండి డిసైడ్ కురాని బెలూన్ తరిందో అనే లై
0: ఓకే మసేన లైయక మీ హేట్ కామెంట్స్ నొలిబే
1: వరన్ నొలిబే
0: వరన్ నొలిబే రాంగల్ మిహారుస్ లైదని ఫిల్మ్ క తయారవ
1: బుణవిదాన
0: బుణవిదాన లైయకి కురింగ్ ఎస్ఎస్ టీవీ గురును కుజ్జ మసేన లైయకి వర బస్సహ వర మీ డిసిప్లిన్ వర డిసిప్లిన్ రాంగల్ కుజ్జ
1: బుణవిదాన
0: దెన్ మీ డైరెక్టర్ ఎబోరు లై గాఖులా గ్రంగళు ఏమి తౌరీఫ్ కొఫ మికమ కేకే బుణ దాని లై
1: తి ఎమ్మె ఉఫావా ఎక్కంతకే బుణ వేణి హమ వర దిగుకో జవాబ్ దేం బేణు వా కమె
0: ఎమ్మె జవాబ్ దే
1: వరం ఉఫావే అసలు గిన డైరెక్టర్ ఉంవెస్ గిన ప్రొడ్యూసర్ ఉంవెస్ తై చూస్ కురారు ఎమ్మె ఫుర్తమ వెస్ పూణని లై చూస్ మీ కురి లైగె డిసిప్లిన్ రంగళు వేమే లైగె ఫరాతు ఎమ్వెస్ కోసడెం అరాఫణే తీమే ఎమ్మి హాతన ఎకంకమ బలాఫేదో దెన్ ఎయి హమ వర ఉఫావా కమె ఎయి మీ కురిమె సమలై మీ ఫాహ కురిహెన్ ఎమ్మె దెకెం బేణుం వా దోహకి సక్సెస్ఫుల్ మీహక వాతం ఎమ్మె మీహుంగె మెదుగా మక్బూల్ మీహక మీహు బలాగన్న మీహక వాతం ఎమ్మ ఏ కం కంప్లీట్ వి కమ మిహారు అసలు గపూల్ కురవే
0: దెన్ అనక లవే అడవ లై వరగిన వాహతకి దక్కా లేవే జిత ఎం వి మా కలా కలా బొనే బలాషే మీ అడవ లాఫ దెన్ హమ లవే అగ్బహక అదిస్ దక్కాదా

0: అదే సతేక సబ్బీ సునాయతుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా వహీకు రబ్బాఫతి అల్లాహు రబ్బకుం వరబ్బ ఆబాయికుముల్ అవ్వలీన్ మానే కనాంగే తెబామీహుంగే ఇస్ కాబఫైన్నాయి తెబామీహుం హద్దువా బడుకురవి మాయన్ అల్లాహే ఫకద్దబూహు ఫైన్నహుం లముహ్దరూన్ దెన్ ఎబామీహుం ఇకలేక్ ఫాన్ దొగుకురువే హమకషరుం ఎబామీహుం అజాబుగా తెరియా హాదిరు కురువే హుట్టే ఇల్లా ఇబాద్ అల్లాహ్ అల్ ముఖ్లసీన్ అది మితనుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా అగుమన్న బయాన్ కుమి దెబ్బని ఏ ఏకతరేం ఇస్తిస్నావేకం బాబేకు వాకం అదే ఇకనాంగేం ఇఖ్లాస్ తెరే మీహుం కం అది మియాతుగా మానికి నమస్ మాయన్ అల్లాహుగే మూమిన్ అళతకుం ఏకతిరకు నువే ఎమీహు అని ఏ అజాబున్ సలాం అబేగన్నె బతరకున్నా ఆలేహి ఫిల్ ఆఖిరీన్ అది ఫహుంగా ఉమ్మత్తుగా ఇకలేఫాన్ అడివతి దివ్యతివేగం మా సన్నా దెహెట్టవీమే సలాముల్ ఆలా ఇలియాసీన్ తిమం అల్లాహుగే హద్రతుం ఇలియాస్ గఫాన్ మచ్చ సలాం హుట్టే ఇన్నా కజాలిక నజ్జిల్ ముహ్సినీన్ హయోకంత తక్కుర ఎహ్సాన్ తరిన్న ఇఫదేన్ తిమం అల్లాహు జజా దెబ్బమే ఇన్నహు మిన్ ఇబాదిన అల్ ముమినీన్ హమకషరు కలేఫాన్ వని తిమం అల్లాహుగే ముమిన్ అలుంగే తెర ఇన్నే అది మీ కీత్ ఖురాన్ కలేఫానుగే వాహక బయాన్ కురబాఫవాగే అది తబరి విదాఫతి ఇలియాస్ గఫాన్ బని ఇస్రాల్ బాగా మీహున్న మా అల్లాహ్ సుబ్హానహు వతాలా కొంకును అమరు కురవ్వే అది ఎకల్లాంగ ఫియవ అహిం పరాత కాకొన్ నుకురుమ ఎమీహున్న అమరు కురవ్వే హిన్నమెస్ ఎమీహున్ ఎకలేఫానుగే ఏ గువాలు మైజావు నుదినే హిందుగా ఎకలేఫాన్ మా అల్లాహ్ సుబ్హానహు వతాలా హజరత దువా కురవ్వి ఎయి ఇకలేఫాన్ దువా కురి హద్దాబుడు రస్కల్యాకో బని ఇస్రాల్ బాగా మీహున్ కుఫురుం ఫియవ అహింకం ఇతరు నుకురి ఇబరస్కల్యాంగేం ఎ మీహున్ అడకం ఎన్నుకురియే ఎహింకం ఇబరస్కల్యాంగే ఎమీహున్న దెబ్బాఫవా నియమత్త బద కురవ్వాందే హిందుగా మే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇకలేఫాన్ వహీ కురవి తిమంగ్ అల్లాహు ఎమీహుంగే నియమత్త నువ్వు ఎమీహున్న దెబ్బాఫా రోది కలేఫాన్ ఒక ఎప్పుడు మచ్చ లెవ్వీమే మానకి ఎమీహున్న బేనుం గొతక కంత కురుమగ నువత ఎమీహున్న బద్దువా కురవ్యస్ అది రంగుల హేదువా కురవేస్ ఎకం ఏ దువా అల్లాహ్ సుబ్హానహు వతాలా జాబు కురవ్వానికమ ఇకల్యాంగ వహీ కురవ్వి దెంగ్ ఎగఫోగా ఇకలేఫాను ఏ గాముగ మీహు మచ్చ దువా కురవ్వి ఎయి ఎమీహుంగే నా వారేగ నియమతుగా మేము మహరూము కొద్దివ్వం అది ఇంకా ఎమీహుం ఎనియమతు మహరూముగా తింగ్ అహర్ దోస్ సేద కురి మీకము నితేజాక ఎమీహుంగే కంబళి బకరితక గస్కహ గెస్సా మెహరియాచే హలాగు ఎమీహున్న తదుమడు కము గహర్ తక కురిమతి లాంజెహుం
1: అనక మూసా నిజార్ ఎచ్చే ఇతరు కురుగుల ఉదాహరణ
2: అదే అలగుడు మిన్న దెమ్మె మీ అల్స్తాజ్ మూసా అన్వరు ఏ ఫాహా కొద్దివి విదాలు దేవి ఆయతుగ ఫాహాకి ఇంకెజ్జే అతుక మానాగ అలగుడు మిన్న ఫాహాకి ఇంకెజ్జే మీ వణి ఇస్రాయల్ బాగా మీహుంగి తెరేం ఇలియాస్ గఫాన్ ఎఫను వును మీహున్నకి ఎయి బుధ కం అళుకం కురమందే బయకం అది ఏ మీహుంగి అళుకం కురమందే బుద్ధుగే ఏ ఖాసుక ఏ అళుకం కురమందే బుధ మీ కియని బాల్ కే బాలే కే బుధ బుధెక్కమ మీ మియా బెహె గొతున్ అది మీ బాల్ బాలే మీ బుధ కే ఉన్న సబబ్ బై మీ ఎల్మోరింగ్ యా బెహె గొతున్ వాహక దక్కాఫ ఏ భూరి అగుండ ఫా కురవే మీ గుతుం మీ డాక్టర్ మొహమ్మద్ సయ్యద్ అంతోవి ఏనాగే అల్ కిస్వత్ ఫిల్ ఖురాన్ కరీం మీ ఫొతుగా లివ్ ఆఫ్ మీ ఉండని మీ బుధ బాలేకిను ఎస్సోబకి ఎయి షామ్ కొరాగ్ ఉన్న బాలబక్ కివును రషక నిస్బే కొషే ఎయి ఎస్ బుణివే గొతెక గొతెక్కమ దే మీ గౌముగే మీహు మిదన్ బనిసాద్ బాగ మీ తెరే ఇలియాస్ గఫాన్ ఎఫుణు బుణి ఏ మీహుంగ కార్యక్రమ దెన్ మీ గుతుం అణి నమే గుతుగా బాలు మీ నబ్బాహుగ మానేకి ఏ యమన్ మీహుం బుణాగుతుం వియా ఏ ఇలాహ్ నోత రబ్బెగ్గ మానగ బేణం కురా బహే మీ దెన్ తఫ్సీర్ ఇల్మరిన్ గే తహకీక తకుం ఫెన్న గుతుగా అదే బే ఫుణుగ హోదం తకుం ఫెన్న గుతుగా మీ ఇలియాస్ గఫాను ఏ ఫుణు ఉణు గౌముగ మీహుం అల్కొం కురమందే బుధ మినం కివుణు సౌ కాగుణు మీ మౌలు మాతక తెరగతిరు కొలం బేణు
1: అషేఖ్ ఇబ్రాహిం అహ్మద్
3: అదే దెమ్మె అల్ ఉస్తాజ్ మూసా నిజారు వాహకయాగ ఇషారెక్కురి గుత మీ బాల బక్క గుళిగెన్ ఏ షామ్ కరాగ మీ బాల బక్క నిస్బివా గుతం ఏ బాల్ కియకమ ఆస హురుం ఏ ఖిలాఫ్ అడుగుణ మిత ఫాహా కుర మీ ఉళే ఎహిం వాహకేకి మీ బాలన్ అడుకం కురి బయకీ అఖాబా ఏ ఏనగె వెరికొంగ దశగతివి మీ హుంకం ఏకం ఫెషునీ కిహిన కుంకం హగే గతుగా మీకం ఫెషన్ దిమా సబకి మీ అఖాబ్ ఏనగ అంహెనున్న దిన్ హుద్దేక గుళిగెన్ హగే గతుగా మీకం మితాగ ఫెషిగెన్ దామి మి జిహుని దెన్ మియాయకు మీ అడుకం ఆకే బాలన్ అడుకం కురుము కంత ఫెషిగెన్ దియి దెన్ మడుమడు మడుమడు అల్లాహ్ తాలా ఆగె దీనుగే ఉసూత మిమిహుంగ తెరే నెతిగెన్ గొస్ మిమిహుణ మికంత ఫాళువే మిమిహు తెరే కం ఫితురిగెందియే ఏ